0: గారే గారే
1: యా సరపడచి
0: గారే గారే
1: యా సూర బదల
0: గారే గారే
1: యా అమ్మక పట్ట
0: గారే గారే
1: యా సూర కిదరది యా సూర ఇన్నాయా ఇదు
2: యా యా కచతురనార అమ చోడగనేది।